0: పరంపర తెలుగు అని శ్రోతలకు శ్రీనివాస్ ప్రసాద్ నమస్కారం అండి. అదేంటి తెలుగు కార్యక్రమంలో హిందీ పాట వినిపించామని అనుకుంటున్నారేమో, మీకు ఈ పాట నచ్చి ఉంటుంది అని ఆశిస్తున్నాను. ఇది మొన్న నేను ఒక సినిమా చూసాము, హనుమాన్ అంశ్ అని చెప్పి, నీమ్ కరోలీ బాబా గురించి ఆ సినిమాలోని పాట అండి. ఈ పాట యొక్క అంతరార్థం ఏమిటంటే, ఇది బుందేలీ జానపద గీతం అండి. ఈ గీతంలో మనకి భోలేనాథుని అంటే మనకి శివుడు అని అందరికీ తెలుసు. ఆయన వైరాగ్య రూపాన్ని, లోక సంసారానికి భిన్నంగా ఉండే ఆయన శైలిని సప్తఋషులు ఎత్తి చూపుతుంటారు. అయినప్పటికీ జగన్మాత అయిన పార్వతీదేవి శంకరునిపై ఉన్న అచంచలమైన భక్తి ప్రేమతో ఆ ఋషుల మాటలను పక్కన పెట్టి శివుడినే పతిగా పొందడానికి ఘోర తపస్సును కొనసాగిస్తుంది. ఈ పాటలో మనకి పార్వతీదేవికి సప్తఋషులు చెప్తున్నట్టు, ఆయన్ని నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు అని చెప్పి. పార్వతీదేవి ఎప్పుడైతే తన పట్టుదలకు శివుడినే పెళ్లాడాలనే దీక్షకు దిగిందో, ఆమెకు నచ్చ చెప్పడానికి సప్తఋషులు తరలివచ్చి ఆవిడికి, ఎందుకమ్మా ఈ మొండి పట్టుదల, ఇలాంటి వరుడి కోసం ఎందుకు అంతగా తప్పించిపోతున్నావు అని అడుగుతారు. అలాగే వారు ఏమని చెప్తారంటే, ఎవరి తల మీద గంగ ప్రవహిస్తుందో, ఎవరి మెడలో పాములు వేలాడుతూ తిరుగుతుంటాయో, అలాంటి వాడిని పెళ్లాడతావా? ఆయన ఎంత అమాయకుడు అంటే అందరూ ఆయన్ని భోలేనాథ్ అని పిలుస్తారు. ఆయన తన జడలను ఎప్పుడూ సరిచేసుకోడు, చూడడానికి మహాభయంకరంగా ఉంటాడు. తలపై సగం చంద్రుణ్ణి ధరించి నందివాహనంపై ఊరంతా తిరిగే శంకరుడు ఆయన. మన్మధుడినే భస్మం చేసిన ఆ పరమ వైరాగికి ఇల్లు, సంసారం, గృహస్థాశ్రమం గురించి ఏం తెలుసు? ఆయనకు అసలు సంసార జీవితం గురించి ఏం తెలుసమ్మా అని చెప్పి, ఈ విధంగా సప్త ఋషులు పార్వతీదేవిని హెచ్చరిస్తున్నట్టుగా మనకి ఈ పాట అండి. మీరు కూడా సమయం దొరికినప్పుడు చూడండి, వినండి ఆ పాట, మీకు కూడా బాగా నచ్చుతుందని ఆశిస్తాను. మనకి ఏదైతే నీమ్ కరోలీ బాబా హనుమాన్ అంశ్గా కొనియానబడిన నీమ్ కరోలీ బాబా గురించి మీకు కొన్ని విషయాలు నేను వివరిస్తాను. భక్తులు ఆయనను ప్రేమతో మహారాజ్జీ అని పిలుచుకునే ఒక గొప్ప హిందూ సాధువు అండి ఆయన. ఆయన కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేశారు. మనకి యాపిల్ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్, అలాగే ఫేస్బుక్, ఇప్పుడు మెటా అంటాం కదా, అధినేత ఆయన మార్క్ జుకర్బర్గ్, హాలీవుడ్ నటి జూలియా రాబర్ట్స్ వంటి అంతర్జాతీయ ప్రముఖులు కూడా ఆయన భక్తులు కావడం విశేషం. నీమ్ కరోలీ బాబా అసలు పేరు లక్ష్మీనారాయణ శర్మ. ఆయన ఉత్తరప్రదేశ్లోని అక్బర్పూర్ అనే గ్రామంలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించారు. చిన్న వయసులోనే ఆయనకు ఆధ్యాత్మికతపై ఎక్కువ మక్కువ పెరిగింది. చిన్నప్పుడు అంటే అప్పట్లో మనకి, ఇప్పుడైతే నిషేధించారు కానీ అప్పట్లో కొన్ని రోజులు, వివాహమైన కొద్ది రోజుల కంటే చిన్నప్పుడే ఆయన ఇల్లు వదిలి దేశమంతటా సాధువుగా తిరగడం ప్రారంభించారు. ఆ సమయంలో ఆయనని లక్ష్మణ్ దాస్ అని పిలిచేవారట. సరే, ఆయనకి నీమ్ కరోలి అనే పేరు ఎలా వచ్చింది అంటే, మనకి మామూలుగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆ ఊరి పేరు నీమ్ కరోలి అంటే అర్ధకోటి అని అర్థము. ఆయనకు ఆ పేరు రావడానికి ఒక ఆసక్తికరమైన కథ ఉంది దాని వెనకాల. ఒకరోజు ఆయన టికెట్ లేకుండా రైలు ఎక్కారు. నీమ్ కరోలి అంటే ఉత్తరప్రదేశ్ అనే గ్రామం వద్ద టికెట్ కలెక్టర్ ఆయన చూసి రైలు దిగిపోమని కోరారట. ఆయన ఏమీ మాట్లాడకుండా శాంతంగా రైలు దిగి పక్కనే ఉన్న ఒక చెట్టు కింద కూర్చున్నారట. ఆ తర్వాత గార్డు రైలును నడపడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. డ్రైవర్ ఇంజన్ స్టార్ట్ చేశాడు, కానీ రైలు ఒక అంగుళం కూడా ముందుకు కదలలేదు. ఎంత ప్రయత్నించినా సాంకేతికంగా అంతా బాగున్నా రైలు కదలకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు ఒక స్థానిక ప్రయాణికుడు, మీరు ఆ సాధువుని అవమానించి దించేశారు, ఆయనను తిరిగి గౌరవంగా రైలు ఎక్కిస్తేనే ఇది కదులుతుంది అని చెప్పారట. రైల్వే అధికారులు ఆ బాబాగారి వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పి రైలు ఎక్కవలసిందిగా ప్రార్థించారు. ఆయన రెండు షరతులపై రైలు ఎక్కడానికి ఒప్పుకున్నారట. అక్కడ ఆ గ్రామంలో ఒక రైల్వే స్టేషన్ నిర్మించాలని, అలాగే సాధువులనే పేదలను రైల్వే సిబ్బంది గౌరవంగా చూడాలని. మళ్ళీ ఆయన రైలు ఎక్కగానే రైలు వెంటనే కదిలిందిట. ఈ సంఘటన తర్వాత ఆయనకు నీమ్ కరోలి బాబా అనే పేరు స్థిరపడిపోయింది. ఆయన పెద్దగా ఉపన్యాసాలు ఇవ్వలేదు, ఎలాంటి కఠినమైన పూజా విధానాలను ప్రచారం చేయలేదు. ఆయన బోధనలన్నీ చాలా సరళంగా ఉండేవి. మానవులందరూ సమానమే అని నమ్మారు. ప్రేమించు, సేవ చేయి, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టు, దేవుడిని స్మరించు, సమాజ సేవ మరియు నిరంతర భగవత్ స్మరణే ఆయన మార్గం. ఆయన హనుమంతుని యొక్క పరమ భక్తుడు. భక్తులు ఆయనని హనుమత్ అవతారంగా భావిస్తారు. మనకి యాపిల్ ఫౌండర్ అయిన సీఈఓ అయినటువంటి స్టీవ్ జాబ్స్ గారు 1974లో తన జీవితంలో ఆయన తీవ్ర నిరాశలో ఉన్నప్పుడు ఆధ్యాత్మిక శాంతి కోసం, జీవిత మార్గదర్శకత కోసం భారతదేశానికి వచ్చారు. ఆయన బాబాగారి ఆశ్రమానికి చేరుకునే సమయానికి బాబాగారు 1973 సెప్టెంబర్లో ఆయన సమాధి చెందారు. అయినప్పటికీ ఆ ఆశ్రమంలోని ప్రశాంతత, బాబాగారి వైబ్రేషన్స్ స్టీవ్ జాబ్స్ని ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చివేశాయిట. అలాగే మార్క్ జుగర్బర్గ్ ఆయన 2015లో భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు ఉత్తరాఖండ్లో ఉన్న కెంచీ ధామ్ అనే ఆయన ఆశ్రమము, మన బాబాగారి ఆశ్రమాన్ని సందర్శించారు. ఫేస్బుక్ ప్రారంభ రోజుల్లో తీవ్ర నష్టాలు, ఒత్తిడి ఎదురైనప్పుడు స్టీవ్ జాబ్స్ తనకు ఇచ్చిన సలహా మేరకు తాను ఈ ఆశ్రమానికి వచ్చానని ఆయన స్వయంగా ప్రధాని మోడీ గారితో ఒక సమావేశంలో పంచుకున్నారట. ఇలా నీమ్ కరోలి బాబాగారు 1973 సెప్టెంబర్ 11న బృందావనంలో మహాసమాధి చెందారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఉత్తరాఖండ్లోని ఆయన ప్రధాన ఆశ్రమం కెంచీ ధామ్ నేటికి లక్షలాది మందికి ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగుతుంది. కెంచీ ధామ్ అంటే అక్కడ మనకి ఆ కొండ ప్రాంతంలో అక్కడికి వెళ్ళే రహదారి మనకి రెండు వైపులుగా ఉంటుంది. ఆ రహదారి అది మన కత్తెర ఆకారంలో ఉంటుంది, ఆ ప్రదేశంలో వెళ్ళే రహదారి. అందుకని దాన్ని కెంచీ అంటే మనకి కత్తెర కదా, ఆ విధంగా ఆ పేరు కూడా వచ్చిందని చెప్తారు. ఈ సినిమా అండి, ఇది మనకి ఇక్కడ కెన్బరాలో కూడా మనకి దిండి మూవీస్లోను అలాగే హోయట్స్లోను ఉన్నదండి, బెల్కోనల్లో ఇప్పటికీ ఉన్నదని అనుకుంటున్నాను. మేము సినిమాకి వెళ్ళినప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఆధ్యాత్మికంగా మనకి చెప్తుంటారు కదా, మనకి ఎక్కడైతే రామనామం జరుగుతుంటుందో అక్కడ ఆంజనేయ స్వామి బాష్పవారి పరిపూర్ణ లోచనం అని చెప్పి కళ్ళెంబడ మనకి కళ్ళ తడి అవుతుంది కళ్ళకి. మాకు కూడా అలాగే ఆధ్యాత్మికంగా మాకు అలాగే అనిపించింది భావన. ఆయన జీవిత చరిత్ర గురించి విన్న తర్వాత మనకి భారతదేశంలో ఇలాంటి మహానుభావులు ఎంతమందో ఉన్నారు. ఇలాంటి వారి గురించి మనందరికీ తెలియపరుస్తూ ఈ సినిమాని మనకి అందించిన వారికి కృతజ్ఞతలు చెప్పుకుందాము. అలాగే మీరు కూడా సమయం ఉంటే గనక మీరు కూడా వెళ్ళి చూడండి ఈ సినిమా, మీ పిల్లలతో పాటు కలిసి వెళ్ళి చూపించండి. ఎందుకంటే మనకి పెద్దవాళ్ళు చెప్తున్నది ఏంటంటే మనకి ఏదో ఒక విధంగా భగవంతుడి నామజపం చేయటమే ముఖ్యము అని చెప్తారు. ఎటువంటి పూజలు చేసినా కానీ నామజపం చేయండి ఎప్పుడు అని చెప్పి మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. ఇదండి, నేను నీమ్ కరోలి బాబా గారి గురించి కొన్ని విషయాలు మీతో చదివినవి పంచుకున్నాను. దిస్ ఈజ్ 2XX FM 98.3 పీపుల్ పవర్ రేడియో. మీరు కాన్బరా తెలుగు అని రేడియో కార్యక్రమాన్ని 2XX FM 98.3 రేడియో తరంగాలపై వింటున్నారు. ఈరోజు కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నది శ్రీనివాస్ ప్రసాద్ లక్కరాజు. ఎప్పట్లాగే మీరు మీకు ఆహ్వానిస్తున్నట్లుగా మా కెన్బరా తెలుగువాణి ఈ కార్యక్రమాలలో పాల్గొనదలిచినట్లయితే canberratelugwani@gmail.com సంప్రదించగలరు. మీకు ఎటువంటి ట్రైనింగ్ అక్కర్లేదండి, మా టీంలోంచి ఎవరొకళ్ళము మీకు అన్ని విషయాలు అందజేస్తాము. అలాగే మీరు కూడా ఇక్కడ స్టేషన్కి రావచ్చు. మా స్టేషన్ వచ్చి మనకి కెన్బరా సిటీలో మనకి గెంజి స్ట్రీట్లో గెరిమా ప్లేస్ అంటారు, గెరిమా ప్లేస్, అలాగే ఏటీఓ పాత ఏటీఓ ఆఫీస్కి ఆపోజిట్లో ఉంటుందండి. ప్రతి మంగళవారం రాత్రి 8:30 నుంచి 9 వరకు. అలాగే మనకి క్యాన్బరాలో కొన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. 1 అక్టోబర్ ఒక కార్యక్రమం ఉందండి. మనకి భారతదేశం నుంచి ఎమీ గణత్రా అని చెప్పి ఒక ఆవిడ వస్తున్నారు. ఆవిడ మనకి ఏంటంటే మనకి భారతీయ చరిత్రల నుంచి మనకి విషయాలని అందజేస్తారు, చరిత్ర గురించి. అలాగే ట్యాగ్లైన్ ఏంటంటే మనకి ఏఐ ద టైమ్లెస్ ఫ్రంటియర్, ఏఐ అంటే ఏన్షియంట్ ఇండియా ద టైమ్లెస్ ఫ్రంటియర్, డైవ్ ఇన్ టు ద ఎండ్యూరింగ్ విజ్డమ్ ఆఫ్ ది ఎపిక్స్ అండ్ శాస్త్రాస్ అండ్ డిస్కవర్ హౌ దిస్ ఏన్షియంట్ నాలెడ్జ్ రిమైన్స్ ఇన్క్రెడిబుల్లీ రిలెవెంట్ టుడే. మనకి అవన్నీ పాత చరిత్ర అనేది భారతదేశ చరిత్ర పాతది కాకుండా అది ఇప్పటికీ ఎప్పటికీ నిత్య నూతనంగా ఉన్న చరిత్ర, అది మనకి ఈ పరిస్థితుల్లో ఎలా ఉపయోగపడుతుంది అనే దాని గురించి ఆవిడ మనకి చెప్తారు. మీరు ఆవిడ గురించి మరిన్ని వివరాలకు మీరు సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా యూట్యూబ్లో కానీ వెళ్ళినా ఏమీ గణత్ర అని మీరు టైప్ చేస్తే ఆవిడ ఇచ్చిన భాషణలన్నీ వినవచ్చు. ఈ కార్యక్రమం వచ్చి మనకి 1 అక్టోబర్ నాడున సాయంత్రం 7:00 నుండి 8:30 వరకు గంగాళి నందలి కమ్యూనిటీ సెంటర్, ఇది 109 ద వాల్యూ అవెన్యూ గంగాళీన్, అక్కడ జరుగుతుందండి. ఇది మనకి కొత్తగా గంగాళీన్లో నిర్మించిన కమ్యూనిటీ సెంటర్ అండి ఇది. ఇది మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, 1 అక్టోబర్ 2026 సాయంత్రం 7:00 నుండి 8:30 వరకు. ఇది కొద్దిగా టికెటెడ్ ఈవెంట్స్ అండి. టికెట్ ఈవెంట్ మనకి అంతగా పెద్ద $15 అండి పర్ పర్సన్. దీనికి మీరు ఆన్లైన్లోకి వెళ్ళి చూసినా కానీ దీని గురించి మరిన్ని వివరములు మీరు పొందగలరు. ఇదండి, మీరందరూ వచ్చి ఈ కార్యక్రమానికి మరిన్ని వివరాలు తెలుసుకుంటారు. అలాగే మన ఇక్కడ పుట్టి పెరుగుతున్న పిల్లలకు కూడా వీటి గురించి అర్థమయ్యేటట్టు, అంటే ఆవిడ చెప్పిన వాటిల్లో నుంచి ఆవిడకి ఏదైనా క్వశ్చన్, వీళ్ళకి ఏదైనా ప్రశ్నలు ఉన్నా కానీ ఆవిడని అడగచ్చు. అది ఒక ఈవెంట్ అండి ఇక్కడ జరగబోతున్న ఈవెంట్. మీకు ఎప్పట్లాగానే నేను మామూలుగా kaumudi.net అని చెప్పి మనకి కిరణ్ ప్రభ గారు ప్రతి నెల ప్రచురిస్తున్న వెబ్ వీక్లీ మ్యాగజైన్లో నుంచి కొన్ని ముచ్చట్లు మీకు చెప్తుంటాను. అందులోనే మనకి సత్యం మందపాటి గారు అని చెప్పి ఆయన ఎన్ఆర్ఐ ముచ్చట్లని ఒక శీర్షిక రాశారు. అందులో నుంచి కొన్ని విషయాలను మీకు వివరిస్తాను. ఆ శీర్షిక ఏంటంటే, బానిసలం అండి బానిసలం. ఒక మనిషి తన సాటి మనిషిని బానిసలా చేసుకొని వారిని గానుగ ఎద్దుల్లా తయారు చేసి వెట్టి చాకరీ చేయిస్తూ వారి జీవితాలని సర్వనాశనం చేయడంలో వాళ్ళ ఉద్దేశం ఏముంటుంది, వాళ్ళల్లో మానత్వం ఏమైంది అని, అసలు అలాంటి మనస్తత్వం మనుషుల్లో ఎందుకు ఉంటుంది అని చెప్పి. మనకి ప్రపంచ చరిత్ర చదివితే ఇలాంటి మనకి ఇలాంటి ఉదాహరణలు, బానిసలుగా చేసిన ఉదాహరణలు ఎన్నో కనిపిస్తాయి. మనకి శ్రీరంగం శ్రీనివాసరావు గారు చెప్పినట్టు, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు భారతదేశానికి, భారతదేశాన్ని ఆక్రమించుకోవటమే కాకుండా భారతీయులని బానిసలుగా చేసుకొని కాలి క్రింద తొక్కిపట్టి మరీ పరిపాలించారు. ఆ బానిసత్వం అనేది ఇంకా వదిలిపెట్టలేదేమో అనిపిస్తూ ఉంది అని చెప్పి ఆయన అంటున్నారు. అలాగే రాజకీయ నాయకులకి, గవర్నమెంట్ ఆఫీసర్లకి వంగి వంగి నమస్కారాలు చేస్తూ, సాష్టాంగ నమస్కారాలు చేసే వాళ్ళని చూస్తుంటే స్వార్థం కోసమో మనుగడ కోసమో తమకు తామే కోరుకునే ఈ బానిసత్వం ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం ఈ కాలంలో. ఇలాంటి బానిసత్వానికి 3 కారణాలు అవ్వచ్చు అనుకుంటున్నారు ఆయన. 1, దురాశాపూరిత ధనమదం. 2, పదవి వ్యామోహం, మూడోది హింసానందం, అంటే దాన్నే మనకి సాడిజం అంటుంటారు. పూర్తి విశ్లేషణకి ఆయన దగ్గర అంతగా జవాబులు లేవు, ఇంకా ఎంతో శోధించాలి అంటున్నారు. కానీ ఆయన మనసులోని మాత్రం ప్రశ్న మాత్రం ఒకటే, మానవత్వం ఎక్కడున్నావు అని. మనమందరము సత్యాన్వేషణ చేసుకోవాల్సిన విషయం ఇది. బానిసత్వంలోనే ఇంకొక రకమైన బానిసత్వం కూడా ఉంది. ఇందాక చెప్పుకునేది స్వార్థం, వివక్షత, ద్వేషం తలకెక్కాక ఇతరుల్ని బానిసలుగా చూసి అణగదొరుక్కేది. ఇప్పుడు చెప్పబోయేది మనంతట మనమే. దాదాపు 90% మనుషులు ఈ రోజుల్లో కావాలని ఎలా బానిసలుగా మారుతున్నారో చెప్తున్నారు ఆయన. ఆయన గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో 1960వ దశాబ్దంలో ఆయన చదువుకునేటప్పుడు డాక్టర్ వెంకటరత్నం గారని ఒక ప్రొఫెసర్ గారు ఉండేవారట. ఆయన ఆ రోజుల్లో అంటుండేవారట, మ్యాన్ హ్యాజ్ ఇన్వెంటెడ్ సో మెనీ గ్యాడ్జెట్స్ బట్ హీ బికెమ్ ఎ స్లేవ్ టు హీజ్ ఓన్ క్రియేషన్ అని చెప్పి అనేవాళ్ళట ఆయన. ఎందుకో అది ఆయన మన ఈయన మాటలలో, ఆయన మాటలు అలాగే నిలిచిపోయాయట ఈయన మనసులో. నిజంగా ఈ రోజుల్లో ఉన్నన్ని పరికరాలు కానీ మెషిన్లు కానీ అప్పట్లో లేవు. అప్పటికన్నా ఇప్పుడే మనమే సృష్టించుకున్న సాంకేతిక పరికరాలకు, పరిజ్ఞానానికి మనం పూర్తిగా బానిసలమైపోయామని అనిపిస్తుంది. ఈయనే ఒక పుస్తకం కూడా రాశారండి, సత్యమేవ జయతే అనే పుస్తకంలో సైబరుడి శాపం అని ఒక వ్యాసం రాశారటగా. ఆ వ్యాసం చాలామంది పాఠకులు కూడా మెచ్చుకున్నారు ఆ వ్యాసాన్ని. దానిలో సైబరారణ్యంలో సైబర్ మహాముని ఘోర తపస్సు చేసుకుంటుంటే పిల్లలతో సహా ఆ అరణ్యానికి కారులో వెడుతున్న ఒక కుటుంబం కంటపడ్డాడు ఒక మహాముని. అమాయకులైన ఆ పిల్లలు ఆయన తపస్సును భగ్నం చేస్తే ఆయనకి కోపం వచ్చింది. అన్యోన్యంగా ఉండాల్సిన కుటుంబాలు రాబోయే సైబర్ యుగంలో సాంకేతిక పరికరాలకి బానిసలైపోయి మానవ సంబంధాలకు దూరం అవుతారని శాపం పెడతాడు. ఆ శాపం వల్లనే ఇప్పుడు మనమిలా తయారయ్యామని ఆయన చెప్పిన కథాంశము. ఇంతకుముందు భార్య పుట్టినరోజున భర్తగారు పొద్దున్నే భార్య బుగ్గ మీద ఒక ముద్దు పెట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు బంగారం అనేవాడు. ఇప్పుడైతే ముఖ పుస్తకం అదేనండి ఫేస్బుక్లో, హ్యాపీ బర్త్డే అని బాత్రూంలో నుంచే పెట్టేస్తాడు. అతని భార్య టీవీ చూస్తూ థ్యాంక్స్ అని పెట్టేస్తుంది. అంతేకాదు అతని పోస్టింగ్కి లైకింగ్ కూడా ఇస్తుంది. ఇంతకుముందు కాళ్ళకి చక్రాలు కట్టుకొని ఆఫీసు పని మీద ఊళ్ళు తిరిగే చక్రధరరావు తమ వివాహ వార్షికోత్సవం నాడు ఇంటికి గులాబీ పూలగుత్తి పంపిస్తే ఆ ఇంటి సంతోషం పట్టలేకపోయేది. ఇప్పుడు టెక్స్ట్ మెసేజ్లో ఒక పూలగుత్తి ఇమోజీ పంపిస్తాడు రామోజీ. అతని భార్య స్పందన దానికి స్పందించి ముందు లైక్ కొట్టి వెంటనే మనసు మార్చుకొని లవ్ చేస్తుంది. స్పందన గాఢ స్నేహితురాలు స్నేహ మాత్రం స్పందనకి ఇష్టమైన చాక్లెట్ కోటెడ్ ఆల్మండ్స్ ప్యాకేజ్ పెట్టే బొమ్మని వాట్సాప్లో పంపిస్తుంది. వావ్ ఐ లవ్ ఇట్ అని జవాబిస్తుంది స్పందన. ఇంతకుముందు రాత్రి భోజనాల దగ్గర అందరం కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తినేవాళ్ళం. ఇప్పుడు కుడి చేత్తో అన్నం తింటూ ఎడమ చేతితో సెల్ఫోన్ని చెవికి ఆనించుకొని మాట్లాడుతుంటుంది భార్యామణి. నిర్మలతో మాట్లాడడం అవ్వకముందే లలిత పిలుస్తుంది. ఆవిడని హోల్డ్లో పెట్టి ఇవిడికి బై చెప్పి ఆవిడని ఫోన్లో పెట్టి, హలో బాగున్నారా, భోజనమా, ఎప్పుడూ ఉండేదేగా, చేస్తున్నాం, పర్వాలేదు చెప్పండి అంటుంది. పక్కనే ఐప్యాడ్ పెట్టుకొని పిల్లల కార్టూన్ పాటలు పెట్టుకుని వింటూ అదే చేతివేలితో కార్టూన్లు మారుస్తూ ఒక్కొక్క మెతుగే తింటూ కూర్చుంటుంది 4 ఏళ్ల నర్మద. ఆ పిల్ల తినే కూర, పప్పు, పెరుగు అన్నీ ఐప్యాడ్ బుల్లితెర మీద పులుముకొని ఉంటాయి. ఐప్యాడ్ ఆగిపోతే ఆ పిల్ల తినడం కూడా ఆగిపోతుంది. ఇంట ఆయన మాత్రం మౌనంగా టీవీలో వస్తున్న బేస్బాల్ గేమ్ చూస్తూ ఉంటాడు. మధ్య కొంచెం తింటూ తన లోకంలో తనుంటాడు. మధ్యలో బాస్కెట్బాల్ గేమ్ గుర్తుకొచ్చి అలెక్సా చేంజ్ ద ఛానల్ టు 49 అంటాడు. 45 ఏళ్ల క్రితం, అదే 45 ఏళ్ల క్రితం అయితే సోఫాలో పడుకొని అనంత్ టీవీ ఛానల్ని 49కి మార్చునాన్న అంటే అక్కడ బాస్కెట్బాల్ గేమ్ వస్తుంది అని ఆయన చెప్తే, ఆయన 10 ఏళ్ల అబ్బాయి అప్పట్లో రిమోట్ కూడా లేదు కదా, వాళ్ళ 10 ఏళ్ల అబ్బాయి వెళ్ళి టీవీ ఛానల్ మార్చేవాడట. అప్పుడు అలెక్సా లేదు, కనీసం టీవీ రిమోట్ కంట్రోల్ కూడా కనిపెట్టలేదు. ఇప్పుడైతే మాత్రం అలెక్సా లైట్లు ఫ్యాన్లు వెలిగిస్తుంది, ఆర్పుతుంది కూడా, ఘంటసాల బాలు సుశీల పాటలు పాడమంటే పాడుతుంది, పాడదు పాటలు పాడిస్తుంది. ఆడవాళ్ళు అయితే ఫేస్బుక్లో లైకులు కొడుతూ అలెక్సా స్విచ్ ఆన్ ది రైస్ కుక్కర్ మైక్రోవేవ్ కాఫీ పాట్ అంటుంటే అలెక్సా అలాగే చేస్తుంటుంది. కానీ అలెక్సా పెసరట్లు వేయి బొబ్బట్లు వేయి అంటే అవి చేసే స్థాయికి ఇంకా మన సాంకేతిక రంగం ఎదగలేదండి. అది ఎన్నాళ్ళో లేదు, ఏఐతో త్వరలోనే అది కూడా వస్తుందనుకుంటాను. ఈ మధ్య ఒక పెళ్ళిలో చూశారు, ఆయన ఒక పురోహితుడు గారు ఒక పక్క సెల్ ఫోన్లో మాట్లాడుతూనే పెళ్లి కూతురు తండ్రితో, అయ్యా ఆ నీళ్లు అక్కడ ఆకు మీద చిలకరించండి, అక్షింతలు చల్లి నమస్కారం పెట్టండి అంటున్నాడు. అది చూస్తుంటే ఆ రోజుల్లో రాజులు యుద్ధానికి వెళ్ళి కత్తికి భాష్యం కట్టి లాంగ్ డిస్టెన్స్ పెళ్లి చేసుకున్నట్టు ఇప్పుడు కూడా లాంగ్ డిస్టెన్స్ పెళ్లిళ్ళు సైబర్ కళ్యాణ మండపాల్లో జరుగుతాయేమోనని. 10 మంది కూర్చొని విష్ణు సహస్రనామం చదువుతున్నప్పుడు ఎవరిదో ఫోన్ మోగితే నారాయణతో సహా నలుగురు తమ ఫోనేమో అని చూసుకుంటున్నారు. హే గూగుల్ కూడా అలెక్సా లాగానే బయట వాతావరణం ఎలా ఉందో చెబుతుంది. మనం ఆస్ట్రేలియాలోనే కాదు, ఇండియాలో గుంటూరులో అలాగే మా తెనాలిలో వాతావరణం కూడా చెబుతుంది. ఒక డాలర్కి ఇప్పుడు రూపాయలన్నో చెబుతుంది. 404ని 499తో హెచ్చవేసి చెప్పమంటే వెంటనే చెప్పేస్తుంది. మనం హాయిగా కూర్చొని ఉల్లిపాయ పకోడీలు తింటూ వాటికి బానిసలైపోయాం. ఎప్పుడైనా అవి కొంచెంసేపు పనిచేయకపోతే చేతులు కాళ్ళు ఆడవు, బ్లడ్ ప్రెషర్ చకచకా పెరిగిపోతుంది, ఎవరో ఆత్మీయుల్ని కోల్పోయినట్టు అనిపిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో ఎన్నో నిత్యం చేసేవే. మరి ఎందుకు మనం సృష్టించుకున్న పరికరాలకు మనమే అంతగా బానిసలైపోయాం? ఒక్క గంట ఇంటర్నెట్ పనిచేయకపోతే వెలవెల్లాడిపోతాడు వినయ్. ముఖపుస్తకం అదే ఫేస్బుక్పై 30 నిమిషాలు ముఖం చాటేస్తే ముఖం పాడ్చుకుంటుంది ముక్త. అలెక్సా చెప్పిన మాట వినిపించుకోకపోతే కోపంతో అరుస్తాడు అరవింద్. అలెక్సా మీద కాదండి, పెళ్ళాం మీద. ఈ పరికరాల వల్ల మన జీవితం సుఖవంతం అవుతుంది కదా, అందులో తప్పేమిటి అనేది ఒక వాదన. అన్నీ ఆ పరికరాలే చేస్తుంటే ఇక బుర్ర ఉపయోగించడం తగ్గిపోతున్నది అనేది ఇంకొక వాదన. బయట ఆటలు ఆడుకునే పిల్లలు ఇప్పుడు కంప్యూటర్లో ఆడుకుంటున్నారు, పెద్దలు నడక మానేసి టీవీకే అంకితమైపోయారు. శరీరానికి అవసరమైన వ్యాయామం లేక ఎంతోమంది లావైపోతున్నారు, ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి అంటున్నారు. మరిచిపోయాను, ఇప్పుడు వ్యాయామం కూడా కొంతమంది వ్యాయామం కూడా యాప్ల్లోనే చేసేస్తున్నారు. మరి ఇలాంటి బానిసత్వం మంచిదా కాదా? ఇదండి, మీరే చెప్పండి దీని గురించి, ఇలాంటి బానిసత్వం మనకి కావాలా అక్కర్లేదా అనేది. ఈ బానిసత్వం నుంచి బయటపడాలి అంటే మనకి సంఘ సంస్కర్తలు, సంఘ పోరాటం చేసేవాళ్ళు రావాలేమో. మరి ఇలాంటి దాని గురించి బయటికి రావాలి అంటే, మీకు ఈ విషయం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మనకి దీనిని అందించిన సత్యం మందపాటి గారికి చాలా చాలా ధన్యవాదాలు. మళ్ళీ వచ్చే మంగళవారం రాత్రి 8:30 కలుద్దామండి. వచ్చే కార్యక్రమంలోనైనా ఇంకొన్ని మాటలు తగ్గించి కొన్ని పాటలు వినిపిస్తాను మీకు. మరి ఎక్కువగా విసిగిచ్చినట్టున్నాను. మళ్ళీ వచ్చే మంగళవారం రాత్రి 8:30 కలుద్దాము. అంతవరకు సెలవు.
1: The Canberra Writers Festival is on October 15 to 18. You'll hear nation-leading discussions on a wide range of social, political, environmental and economic issues, alongside events that celebrate the playfulness and wonder of page-turning stories. Check out their website for tickets and details. 2XX, a proud media partner of the Canberra Writers Festival.
2: The following program contains strong content, which may be distressing for some listeners.
3: Hello, hello, and welcome to Fair Comment. News and current affairs reflecting the diversity of Australia, connecting people from all around the nation on the Community Radio Network. Fair Comment is brought to you by Radio 4EB in Meanjin, Brisbane, and supported by the Community Broadcasting Foundation. I'm Eduardo Jordan, and this week on the show...
4: Many migrant and refugee communities live in multi-generational households in which abuse may occur, and due to the current cost of living crisis, we are seeing that many other families, particularly from lower socioeconomic backgrounds, are finding ways to live in multi-generational arrangements.
3: An incident in Tasmania is questioning the definition of domestic violence. How are multicultural communities impacted to access support? We have all the details. And later today...
5: The people and the community, you connect when you really need. Like, put it this way, if there is any family issues or something, you'll be there to share that compassion.
3: We spoke with the Volunteer of the Year from the Multicultural Queensland Awards this year. Stay with us for this and more on Fair Comment.
6: That's Fair Comment.
3: First up today, 25 years ago, on the 11th of September, the world was shaken by the news that the United States was under attack when two planes crashed into the World Trade Center in New York. The attack was also extended to the U.S. Department of Defense headquarters, the Pentagon, and caused around 3,000 deaths just in the day. The tragedy has changed the world's landscape in many possible ways, such as flights, security, and the use of terrorism as a normal concept. Over the years, there's been several conspiracy theories around 9/11 and information around what happened with agencies. While much attention has been placed on the failure of intelligence agencies to prevent the attacks, there were also major impacts in the aftermath, such as the 20-year war in Afghanistan, the war in Iraq in 2003, and a much wider global response to terrorism. 2SER's contributor Thomas Kudis asked Professor Greg Barton from Deakin University how much of 9/11 does he think could realistically have been prevented.
7: I think it could have been prevented entirely. Al-Qaeda was not unknown at the time. There'd been bombings at US embassies in Kenya and Tanzania in 98. There'd been an attack on the US.
3: And a much wider global response to terrorism. 2SER's contributor Thomas Kudis asked Professor Greg Barton from Deakin University how much of 9/11 does he think could realistically have been prevented.
7: I think it could have been prevented entirely. Al-Qaeda was not unknown at the time.